0: drop your HD here. La media no mu mo bo no me che me. Ordinary doctor. Doctor, some doctor me tell some yin packet
1: wow. We can't even mention the name of God, but we are here because
0: Abosso say.
2: Adie bi wonnim ni ye ye no. Emu ye timi ma on sa tati no.
0: Adie bi here.
2: Wonnim ni ye ye no, like say.
0: Adie bi wutimi ye ye ni ye. Ah, ye timi ma mu doctor.
2: And the old dear let say, God has highly anointed you.
0: Doctor. Timi de ni PhD. Okay. Anyway. Let the testimony no. I say and men so me a graduate. Also because say, oh Lord, open my eyes and let me see your grace in my life. My men so me say and men so me a missus. Your brother tin men so na me so free. Internet me pan, I mean, you're a critical for a boom in the country. You're right in the minute, I'm meeting you. You're right in the minute, I'm meeting you. Scoop up, pay. I'm ready in the minute, I'm meeting you. University. You're ready in the minute, I'm submitting you. I will be. Samson said, I do dear mamma, and you know, care. On Pablo news, oh Lord, open my eyes to see your grace. I'm ready, dear many mammy who will send your name. My dream. My wadi mu, my brabo mu, my setine mu, my kwentu se mu, my sika se mu, be an obon pie,
3: Ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba da ba